భేదంగ కర్మంగ కాలంగ ఖండంగ మండంగ ప్రచండంగ పాలంగన తాతంగన మాతంగన జాతంగన గాయంగన నేహంగన కేహంగన భర్మంగన భాయంగ న రూపం న భూపం న కాయం న కర్మం న త్రాసం న ప్రాసం న భేదం న భర్మం సదేవం సదా సిద్ధ బిర్దం స్వరూపే నమో ఏ గురు